భూత చూద్ మతంగన గాద పయాద అనాద గతంగన ఖేద అభేద అఛేద నరంగ జయ చార్ చతుర్దేశ చక్ర ఫిరంగ జయ రాగ నరంగ న రేఖ రుగం జయ శోక న భోగ న జోగ జుగం భువ భంజన గంజన ఆది శిరంగ జయ బందత దేవ దేవ నరంగ గణ కిన్నర జాచ భుజంగ రచే మణ మాణక మోతి లాల సుచే అన భంజ ప్రభాన గంజ వృతం జయ పార్ణ పావత పూర్ మతంగ అనఖండ స్వరూప దండ ప్రభా జయ జంపద వేద పురాణ సభా జయ వేద కతేబ అనంత కహ జయ భూత అభూత న భేద లహ జయ వేద పురాణ కతేబ జప సుత సింధ దో ముఖ తావ తప కై కల్పన్ లో తప తాప కరై నహి నయక కృపా నిధ పాన పరై జయ ఫోకడ ధరం సభా తజ ఏక చిత్త కృపా నిధ కో జప హ తేఉ యా భవ సాగర కో తర హై భవ భూల న దేహ పునర్ధర హై ਇਕ ਨਾਮ ਬਿਨਾ ਨਹਿ ਕੋਟ ਪ੍ਰਤੀ ਇਮ ਵੇਦ ਉਚਾਰਤ ਸਾਰ ਸੁਤੀ ਜੋ ਵਾਰਸ ਕੇ ਜਸ ਕੇ ਰਸ

పౌడి దాని మండలిక గుమిలి తామస్తకలయ్యే కూడాల లచ్చదే గుణాలక్తి అయ్యా ఫల్తే వే హో పాయే జే వే హి కార్ కమాయే జే హో వే పుర లిఖియా తాతు ఉర్దినాది పాయే మదత్